అయ్యి సుని చిత్రులు. आज झांसी की रानी की पुण्यतिथि है, रानी लक्ष्मीबाई को नमन.